కొండ ప్రతిలేని కైవరము కొండ, దిక్కు దిక్కుల ప్రజలు రాండ, వేడుకతో మీరు ఎక్కండ, కన్నికల పూజ సేయండ, బకుడున్న గూడు చూడండ, భీమలింగేశ్వరుని నిండా భక్తిభావముతో వేడుకోండ, పశ్చిమ ద్వారమున పోండ, అమర నారాయణ స్వామిని నెరనమ్ముకోండ, దేవకన్నికేయరు నెలసిరువ, సాక్షాత్ దేవేంద్రను ప్రతిష్ఠాపిసిరువ, అమర నారాయణన దేగులవిరువ ఈ క్షేత్రద మహిమే సొగసుగలను ನಾರಾಯಣ ಯತೀಂದ್ರರು ಹೀಗೆ ವರ್ಣಿಸಿದ್ದಾರೆ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామశర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
3: Listen to a Karnataka classical vocal recital by Kumari Srirangam Gopalaratnam. She is accompanied by Srineti Sriramasarma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
1: Karyakramamlo munduga vinandi Jalajaksha, Hamsadhwani Varnam, Aditalam, Manambu Chavadi Venkat Subbaya Rachana.
3: Kumari Srirangam Gopalaratnam begins her vocal recital with a varnam of Manambu Chavadi Venkat Subbaya in rag Hamsadhwani, Jalajaksha, set to Adital.

0: ఇప్పుడు వినండి పరితాపము గని మనోహరి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: Listen to a composition of Saint Tyagaraja in Rag Manohari. పరితాపము గని సెటు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి దురుసుగా కృపజోచి సావేరి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి.
1: You will now listen to a composition of Shyama Shastri, Durusuga Krupa Joochi, in Raag Saveri, set to Aditaal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్రిలోచన మోహిని, భైరవి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితార్ కృతి.
1: కంటిన్యూయింగ్ ద వోకల్ రిసైటల్, యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ భైరవి, త్రిలోచన మోహిని, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితార్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, ఇదివో నా భాగ్యము, తోడి రాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.
1: కుమారి శ్రీరంగం గోపాలరత్నం కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య. ఇదివో నా భాగ్యము ఇన్ రాగ్ తోడి సెట్ ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామశర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Carnatic classical vocal recital by Kumari Srirangam Gopalaratnam. She was accompanied by Sri Neethi Sri Ramasharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavatar in Rag Devamanohari set to Khanda Triputatal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై మాయాతీత స్వరూపిణి ఎన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ రూపకతాళ్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి నీవాడనే గాన ఖండచాపుతాళం.
1: Now listen to a composition of Thyagarajaswamy, Nee Vaadane Gaana, Enraag Saranga set to Khandachaputal.

0: ఇప్పుడు వినండి భాగేశ్వరి రాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు జయదేవ అష్టపది ఇన్ రాగ్ భాగేశ్వరి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వైలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి మానము లేదా ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మానము లేదా ఎన్ రాగ్ హమీర్ కళ్యాణి సెట్ టు ఆదితాల్.

0: ఇప్పుడు మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవలోచన ఆదితాళం.
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవలోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దేవనకే పతి ఇంద్ర కానడ రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: శ్రీమతి రత్నస్వామి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ దేవనకే పతి ఇంద్ర ఎన్రా కానడ సెట్ ఆదితాళ్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ

0: సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.